నమస్తంగ అపేఖే నమస్తంగ అలేఖే నమస్తంగ అగంజే నమస్తంగ అపంజే నమస్తంగ అకర్మం నమస్తంగ అతర్మం నమస్తంగ అజీతే నమస్తంగ అపీతే